ఎక్కడ వినా డి హతాయి వెళ్ళావ మ్యూజిక్ గరాజ్ హాగ్ని రవీంద్రిక్ ఓకే చట్టగా పెత్తరి అన్నత్తు బిందు హతాయి బిందు అయితున్నాయి అనుతున్నాయి పహాయి అనుతున్నాయి హత అప్పుడు నంబకు వ్యూర్తావను వెన్న మే పేది మంగవాగి అహాన్ని కెమతి నెక్స్ట్ వీక్ కి మాత్తకైన గెస్ గెస్ గెస్ కరండు బులవంద ఇది మమ్మ కివో చోటికి వెళ్ళాము ఎక్కువ మాతకైనా ఇతాగి అదే తిం పొడి హేతో ఒకసారి మిస్ ఉనే అబ్బాయి లబన సత్య అని వారెమ్మ చోటికి గాను లమ్మ మంగ ఎక్కాంగేనో కేన బలన మంగ కావదే ఎక్కాంగెన్ని కేలా డిఫ్ని ఇన్నో మే బెత్తే మతాకరణ ఎత్తెక్కమ శశి కుమార్ ఇన్నవా చానుకి ఇన్నవా ఎత్తెక్కమ అమిల ఇన్నవా వినో ఇన్నవా ఉన్నోయ్ కట్టి షెహాన్ షెహాన్ వెకుతు కరగాను స్పెషల్లీ ఎయాగే గిసది బర్త్డే కి తిబున అళ్ళు ఇతిం గొడాక ఆదరంగ అపిత్ విష్కున్నాం షెహాన్ సబు పందినయక్ హోయాట వెన్న కియలా ఓకే ఎత్తెక్కమ మాపల గమింగ్ దినుషికా అప్యో హగ్ని ఇన్నవా వన్నం సోంగ్ ఇక దాట వన్నం అనివారం అప్పే చాటికే తీరా ఇలంగట హన్న పులువా ఎత్తెక్కమ సుబు దవసాక్ మావా సింధుకుట ఎక్కుతు కరగాను క్యాగిలియం క్యాగల్లింగ్ మీ దినే గమే ఉప్పనందుతమ మెసేజ్ ఇక దాలతీయన్ని ఆవత్ మాతాకరణమా చంద్ర మెసేజ్ ఇక దాలతీనో మాత్రేనా ఉపయోగినో కేలా ఇది ఆవత్ మాతాకరణం మగే సుద్దుమేనిక రవీంద్ర బుధ సరణయట ఆదరే గొడాక్ మంగ్ అమీన్ మతు మగే పప్పు వేసిందో దెన్న పులు అందు గెలకేనా అని వారే మంగ్ అనకలి దెన్న ట్రై కాక్ తిన్నా రత్నపురే రత్నేం తమరా కుమారి తమ మెసేజ్ ఇక దాలా తీయండి మట కోలుత్ కరా ఇది ఆవ గొడాక్ ఆదరేం ఇకటి కెరగాను అని వారెమ్మ మంగ్ అలా మాట రోజు మలకిల మెసేజ్ కాక తాలతి డుబ్బా ఇందాలు మెసేజ్ తాలతి అని లసంత లసంత ఉన్న మేము మా తక్కరణ మేము మెడికన్న గమం మొద్దుటం బిసీ దూన గమంతమై మేము ఆ భాగని ఎన్నికలకైనా భూమ స్థూతి ఆదరంగా హాగిని ఇన్నమాట ఎత్తిక మహా ఇసుబ దవస్ అట్లా అక్కండ సద్దుట మహాగిని ఇన్నే బుత్తలిని చమింద సింధు హాన్యగతు కలగాన్న కీలకేనా న్యూస్లి రమ్మ సార్ సెంటర్కే వడికరణియాలు హెమ్మ వగేమ ఉనా మటు నిన్న యాగే వైఫ్ షామిక దూమాల్ షేపు తా మల్షా నెక్కుమ లక్కండ మేవలా వెహాగ్ నిన్న హెమ్మ తికతు కరగాన్ని కెలతమాకే అని ఓకే పుసల్లా పత్రి అన్నోని ఇజి అనురా ప్యోహాగ్ నిన్న ఒకల మెసేజ్ కాక దాలతిన హెమ్మ దామ వాగే భూమి స్థూతి ఉన్న మా యావత్ మా తక్కరణ ఇలాగ సింధు అట దాన్ మగ ఇక్కడ దాట వన్ మమ్మల్లో అనేది ఓకే ఇల్లాన్ని తరై తీయని అభిమేంగ్ సింధో దెన హాడిదా యూకేకి దాట వన్నం సాంగ్ ఇక తమ హాన్ని తా మెసేజెస్ కూడా తీనవా అని వారే మంగ అన్న కలిగి మా తక్కరణ మీ పెద్ద మెసేజ్ కాక దాన్ని మంగ ఆయన నంబిక మా తక్కరన్న విందహత విందు అవుతున్నాయి అనుతున్నాయి పహాయ్ అనుతున్నాయి హతట

0: FM 93.5, FM 93.7, Lakhana, Radio ITN.
1: Lukaya, mare vedeni uni. Dokki giwale mare memory lost kila.
2: Memory lost?
1: Call the doctor. Yaru sunnadi. మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళి ముక్కు తత్తపై విడుకులని అయ్యా మాట సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయనాలి
0: హీనా వేవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరలా తీయగన్న
3: Evening Drive with Chamit and Charu.

0: గజకసూత్ర దేశనాలు దిశజ్ఞానం వహన్సే గంపుల మీతలావ కుహుమడ రువన్పా మూల మహావిహారాధిపతి పూజ్యపాద గణేకుమరే శాంత స్వామి వహన్సే.
1: అనంత దుఃఖ వేదనావన్ హా సంతాపయన్ గెంజుతువ ఇదిరేట యన మే జీవన గమని బియ సంత్రాసే హా లోము డహగన్ వీమ యను నితర అద్దకిన్నట లబిన అనివార్య సిద్వీమ్య మినిసుం పమనక్ నోవ దేవి అంటద సాధారణ వూ మే మనస్తాపే దురుకర గనీమట సక్ర దేవి మహారాజుంగే పిహిట పెతీమ సిదూ బవ దజగ్గ సూత్ర దేశనావెం పెహదిలివే. బియెన్ తతిగనును మినిసుం యక్ష ప్రేత ఆదీ అమనుష్యన్ పసుపసద వివిధాకార అదృశ్యమాన బలవేగ పసుపసద పిహిట పతా దివయన బవ రహసక్ నోవి. దుకటపత్ అసరణయిన్ రావటమిన్ లాభోపదవన కూట మినిసుం అద సమాజే వడవడా దక్నట లబిన్నే ఎనిసాయ. నముత్ ఏ సియల్లమ వెరది సహగత బవత్ మమ్ ములావన సులు బవత్ మే సూత్ర దేశనావెం పెహదిలి వేయి. దైనిక జీవితే ఒబట బియక్ సంత్రాసయక్ దనిన ఓనేమ మోహతకది ఒబ కలయుత్తే బుదు గుణమినేహి కిరీమై దహం గుణ హా సంగ గుణమినేహి కిరీమై. దసమార సేనావం ఇదిరియేదీద నొసలీ నొబియవ అకంపియలెసిన్ వెడసిటి బుదురజానన్ వహంసే యను మే మనుస్స ఇతిహాసే పహలవున నిర్భీతమ అసిరిమత్ చరితయై. ఉన్నహంసేగే నవారహాది బుదుగుణ ఎతులత్ ఇతిపిసో గాతావ మెనెహి కరన్న నొయసేనం స్వాక్కాత సుపటిపన్న యన గాతావన్ సిహిపట్ కరగన్న. ఒబసిత్ వెలాగత్ బియహా సంతాపయ హిరుదుటు అందురసే వియకెనవా సత్యే. ఏ ఉతుమ్ వూ దజగ్గ సూత్ర దేశనావట సదహసితిం సవన్ యొము కరను మెనవీ.

ఏ శివలే పిరిత యమకుట పులువన్న ఉదయ భావిత కరాన్నట ఎసే నొమెతిన శ్రవణే కరాన్న క్రమయక్ యుదాగత్ మే కుమన ఆకారేక యువత్ మే ఏకాంత ఆశీర్వాదయక్ శతక్ శాంత్యక్ యహపతక్ సెలసినవామై.